0: అమ్మాజీ నో జింకమ్మా
1: అంజలాల ఓన
0: సమరగ పసుకిలాంగి
1: పసంగి
0: అబ్బాయి చింత
1: అబ్బాయి
0: అబ్బాయి కచింత
1: మాజో
0: మాజో సేపలకి